0: रेडियो दिलबर अब कभी भी कहीं भी सुनिए हमारी वेबसाइट पर लॉग ऑन टू www.radiodilbar.pk.
1: You're just seconds away from more of your favorite music on.
2: We'll be back right after the commercial break.
3: వేలే ఇమ్మాలి షార్జాన ఖాళీ రావడం
4: జోస్తా కలు దపారా షార్జీ త సింగల్ ఆర్షమా
3: ఓహో పమీనా బజార్ దుబాయ్ కి షార్జా జ్యూలర్స్ దుకాన్ ది చట్టచీ ద దుబాయ్ ఓ షార్జా టూల వెరైటీ మౌజూదా
4: నుద్దా సివాయ కనా
3: షార్జా జ్యూలర్స్ ప్రొప్రైటర్ జే బ్రదర్స్ ఫోన్